ధర్మదినత్యయః హరికరాఘాత ప్రభూదానకధ్వానో వారిజగర్జితం ద్విషదాం దృష్టి ఛటా చంచలా భక్తానాం పరితోష భాష్పవిత నిర్వృష్టిః మయూరి.